వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమాప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతీ నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్ధి శావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరమపిత శ్రీ గణేష్ భగవాన్, సరస్వతి మాత, గురుజన్, సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్ కే ఆజ్ఞా సే, మే ఆజ్ కే శివ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజన్ శర్మ ఆప్ సబ్ కే లియే హార్దిక్ నమన్ ఔర్ అభినందన్ కర్తా హై. స్వీకార్ కీజియే. ఆప్ ఇస్ హాల్ మే హై, బాహర్ హై, కహీ భీ హై, తో ఇస్ శివ పురాణ కా అమృతమయ బాణీ కో శూన్యే కే లియే శ్రవణ కర్నే కే లియే ఆప్ కటిబద్ధ హో జాయే, అధిష్టాన్ మే బైఠ లీజియే, సంకల్ప మే రహియే. ఐసా సమయ ఐసా అవసర్ బార్ బార్ నహీ ఆతా హై. ये मरणशील जिंदगी में हम कहीं भी है, ऐसा अमृत रूपी वाणी को श्रवण करने से करोड़ों योनि के पाप से हम मुक्त हो जाते हैं, हमारे मन मस्तिष्क में ऊर्जा हो जाता है. इसलिए आप लोग को मैं विनती करता हूं कि आप इस पुराण को आखिरी समय तक सुनते रहे. ये दो भाषा में चलेगा ये पुराण. जय बोलिए भगवान भोलेनाथ की जय. विथ द ग्रेस एंड ब्लेसिंग्स ऑफ गॉड गणेश, Guru, Saraswati Mata, all the deities sent, I would like to welcome all of you from my bottom of heart. Please accept my warm greetings from Acharya Rajan Sharma. And today we are in the very auspicious chapter, very good chapters, which is very wonderful. It is saying that if you listen this one, you can wipe off the karma, bad karmas from, if you have collected from

జై బలి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి జై. దేర్ వాస్ ద ప్రిపరేషన్. సో విష్ణు ఆల్రెడీ స్నాచ్ ద కృష్ణ కవచ్, హీ డిమాండెడ్ అండ్ ద దానవ్ శంఖచూడ్ గేవ్ ద కృష్ణ కవచ్. అండ్ ఆఫ్టర్ గివింగ్ ద కృష్ణ కవచ్, ద దానవ్ డిమోన్ శంఖచూడ్ బికేమ్ వెరీ వీక్. అండ్ దెర్ ఇస్ స్టిల్ దెర్ ఇస్ అనదర్ పవర్, ద బ్యూటిఫుల్ పవర్ ఈజ్ ద పతివ్రత ధర్మ, ద ధర్మ ఫ్రమ్ ద తులసి. అండ్ హౌ క్యాన్ వీ స్నాచ్? దెన్ విష్ణు వాట్ హీ డిడ్, యూ క్యాన్ గెస్, హీ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిమోన్ అండ్ హీ హోల్డ్ ద కృష్ణ కవచ్ విత్ హిమ్ అండ్ హీ వెంట్ ద తులసీస్ హౌస్, తులసీస్ రూమ్, అండ్ హీ జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ ద హిస్ వెహికల్ యాజ్ లైక్ అ డిమోన్ అండ్ డిమోన్ ద తులసీ ఆల్వేజ్ వెన్ ద స్వామి కమ్స్, వెన్ హస్బెండ్ కమ్స్ వాట్ హ్యాపెన్స్ ద దే వెల్కమ్స్ విత్ హోలీ వాటర్స్, దే బాత్ దియర్ ఫీట్ and also give nice food and everything and he asks how it's going, how is your health, everything. And Vishnu just acted like, oh, I'm good, all right, there was a fight, that's a very heavy fight, but because of you still I'm alive, thank you darling, so you are great and without you I cannot live here. He's still as usual, and there was a Krishna kavach with him, so she didn't doubt anymore. And that's why later on that slowly Vishnu involved with her, and there was a lot of intimacy and so many things, and Vishnu involved with the tulasi. And when night finished overnight, then in the morning, that because he Vishnu already snatched the shakti, the patni shakti, pativrata, because she is now no more that eka patni vrata or eka pati vrata, that's finished, or it's over. And in the morning, Vishnu did not show any interest. So because he already, whatever he came, whatever he need to do, he did and finished. And he did not interested anymore in the morning. And that's why slowly she started doubt. Well, if my husband, he was continuously interested, so his love, he is adorable, how come this man slowly disconnected and not interested anymore in the morning? In the night times, he was so interested, he's so kind, he's so polite. So surprised, and she has got doubt, oh my God, what is going to happen now? And she started and she saw the fury.